పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం మగగన సదృశ్యం తస్మశ్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వదిశాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం.

గగనసదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం అనిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్గు

ృతం వ్రజామి శరణం హరిం సర్వేశ్వరం భగారే సూత్రయస్త్రి భువనేశ్వరా దేవాదిశంతనసిద్ధిం బ్రహ్మ.

0: గురుమూర్తి పూజా మూలం గురుపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్ష మూలం గురుకృపా. ఓం భూర్వస్వః శ్రీ సద్గురు చరణ కమలేభ్యో నమః. చరణ పాదుకేభ్యో నమః. సర్వోపచారార్థే ధ్యానార్థే గంధాక్షత పుష్పాణి సర్వోపచారార్థే పుష్పం సమర్పయామి. చార్ బార్ గురుజీకి చరణ పాదుక ఉపర్ జల్ చడానా హై. ఓం పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే యాచమనీయం సర్వాంగే జల స్నానం సమర్పయామి. అద్య పంచామృత మిళిత పంచామృత స్నానం. ఓం పంచ నదయః సరస్వతీమపి యంతి స్రోతసః, సరస్వతీతు పంచదాసో దేశే భవత్తరిత. ఓం శ్రీ సద్గురు చరణ కమలేభ్యో నమః. శ్రీ చరణ పాదుకేభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి, పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం మా ఆపోష్టామయో భూపస్థాన ఊర్జేజదాతన మహేరణాయ తక్షసే జూభః శుభతమో రసతృతీయవాజయతే హనః. శుద్ధోదక స్నానం సమర్పయామి, గంధం సమర్పయామి. చరణ పాదుక ఉపర్ చందన్ కుంకుమ అక్షత్ లగానా హై. ఓం మా గంధద్వారాం దురాదర్శామిత్య పుష్టాంగరీషణం ఈశ్వరీం సర్వభూతానాం దామియో పవ్వై శ్రియం గంధ గంధర్వస్తవాభిషవావసు పరిదదాతు విశ్వస్యారిష్టం యజమానస్య పరిధీరస్యనిరడయీడితః. ఓం భూర్వస్వః శ్రీ సద్గురు చరణ కమలేభ్యో నమః. గంధోదక స్నానం సమర్పయామి, గంధోదకం సమర్పయామి. సర్వోపచారార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి, వస్త్రోపవస్త్రం సమర్పయామి. మూలి చడానా హై. ఓం జుభా సువాసః పరివీతా గాసౌ శ్రేయాన్ భవతి జాయమానః, సంధీరాసవనంతి స్వాధ్యో మనసా దేవయంతః. ఓం భూర్వస్వః వస్త్రో వస్త్రం సమర్పయామి, వస్త్రాంతేనః ఆత్మనీయం జలం సమర్పయామి. సర్వోపచారార్థే ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. మాలా హై తో పుష్పమాల గురుజీకే చరణ పాదుక పే చడానా హై. ఓం ఓఖదీ ప్రతిమోదిత బంబు కవదీ ప్రతుకు పరిగతవైవ తద్వరి బీగంతా పారిష్ణమః. పూర్వస్వా పుష్పమాలం ద్రవ్యామి, పుష్పమాలాంతేనః నానా పరిమళ ద్రవ్యాణి గులాల్ సింధూర్ కుచ్ భీ హై ఇత్ర వగరా తో చరణ పాదుకా ఉపర్ చోడనా హై.
1: జస్ట్ గెట్ మీ వన్ బాటిల్ సాగర్పురి, జస్ట్ గివ్ మీ మై బాటిల్, న్యూ బాటిల్.
0: మంజరి వభోగై వర్జయతి బాహున్ జాయాహే తిం పరిపాదమానః, హస్తకనో విజ్మాన్ భూమాన్ భూమాగుసం పరిపాదు పుష్పా. ఓం భూర్వద్భః నానా పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి, సుగంధి ద్రవ్యం ఇత్ర వగరా కుచ్ హై రూయి మే లగా కర్ కే చరణ పాదుకా కే ఉపర్ చడానా హై. ఓం త్ర్యంబకం జామహే సుగంధి ముష్టివర్ధనం మా రూపార్గమిందనాన్ మృత్యుర్ ముక్షేమామృతాత్. ఓం భూర్వద్భః సుగంధి ద్రవ్యం సమర్పయామి, సర్వోపచారార్థే ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఫిర్ సే అప్నే సభీ కే హాత్ ధోనా హై ఔర్ జో భోగ్ హై నైవేద్య గురుజీ కా ధ్యాన్ కర్కే నైవేద్య కా భోగ్ లగానా హై. హరి దివ్య స్వామిజీ బోరు ఆగే
1: బోలు బోరు ఆప్ తో బోల్తే రూ
0: భోగ గురుజీ కే జో నైవేద్య హై భోగ రఖ కర్కే ధూప్ దికానా హై, ధూప్ ఔర్ దీపక్ జలానా హై. ఓం మా ధూరసి దుర్బదుర్బందన్ దుర్బదంజోస్మాన్ దుర్బజితన్ దుర్బజంబయన్ దుర్బామహా దైవానామసి పన్నితమగు సదనితమం పవరితమం దిష్టతమం దేవభూతమం మా ధూపం దర్శయామి దీపం దర్శయామి. హస్త ప్రక్షాళనం హాత్ ధోకర్ కే భగవాన్ కే నైవేద్య లగానా హై. సద్గురుదేవ భగవాన్ కే నైవేద్య అర్పణ కరే. ఓం నాభ్యాసీదంతరిక్షకోశ్రిష్ణోద్యౌ సమవర్ధతాపద్యాం భూపిశ శ్రోత్రా తథా లోకామకల్పయంద. ఓం సత్యంత వ్రతేన ప్రశంసామి మృతోపసన స్వాహ ధేన్ముద్రాం ప్రతికృత్య. ఓం ప్రాణాయ స్వాపానాయ స్వా వ్యానాయ స్వాదానాయ స్వా సమానాయ స్వాహ. పూర్ణం బ్రహ్మణే నమః. నైవేద్య మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరాభూషణం సమర్పయామి, హస్త ముఖ ప్రక్షాళనం సమర్పయామి, ముఖవాసార్థే బీడా భూగిమృతామూలం సమర్పయామి, స్వర్ణ పుష్పార్థే ద్రవ్య దక్షిణాం సమర్పయామి. जो दक्षिणा लाए हैं स्वामी जी गुरु जी की चरण पादुका के पास चढ़ा दीजिए. ओम हिरण्य गर्भ समवर्धदाग्रे भूदुर्गे जातः पतिरेकासीत सदाधार पृथ्वींद्यामुतेमांक स्मै देवाय हवि काव्य देव. हिरण्य गर्भ गर्भस्तम हेम बीजम विभावतो अनंत पुण्य वद शांति प्रयच्छ मे. ओम पूर्वस्वः द्रव्य दक्षिणाम समर्पयामि, ऋतुफलम समर्पयामि. जो फल फ्रूट कुछ है तो फ्रूट भगवान सदगुरु देव के ध्यान करके वहां चढ़ा देंगे. ఋతుకులం సమర్పయామి, సౌభాగ్య ద్రవ్యం సమర్పయామి, ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. ఆర్తి కర్పూర ఆర్తి కరేంగే యా?
1: హా గురు ఆర్తి,
0: పూరి బడి వాలి
1: గురు ఆర్తి. ఓం శలపు.